0: సినేతరంగ కార్యక్రమ ఏఠి శశకురుచు ఆకాశవాణి కేంద్రచర్ సమయ రాతి 11:00 ప్రథమే హిందీ ఏం పరి పరి ఇంగ్రజీ సంవాద రిలేకరి ప్రచార కరుచు ఆకాశవాణి దిల్లీ కేంద్రరు
1: నమస్కార్ ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై జయా భారతి. राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज राष्ट्रपति भवन में आयोजित नागरिक अलंकरण समारोह में वर्ष